తాడు బియలై మానేకన చేత సమూఢ మనా హర్ బిసరత తేరే గుణ గళయారావు ना हो जति सती नहीं पड़या मूर्ख मुग्धा जन्म भया प्रणवत नानक जन की शरणा जिन तू नाही विसरया आसा महला पंजवा भई प्राप्त मा